0: ఏ పుట్టు అలా ఈ లోడి ఏం తింది నోడు నేనుగాకి యా పుట్టు నన్ను కూడా మాట్లాడుదులా అని ಹೊಸ ಫ್ರಾಕು ಕೇಕು ಎಲ್ಲ ತಂದಿ ನೋಡಿಲ್ಲ
1: ನೀ ತಂದು ದೇನು ಬೇಡ
0: ಯಾಕೆ ಅಷ್ಟೊಂದು ಬ್ಯಾಸರ ನನ್ನ ಮೇಲೆ
1: ಕೈ ಬಾಯಿ ಎಲ್ಲ ಅಂಗಿ ಸತಕ್ ಚುಟ್ಟ ವಾಸಿನೇ
0: ಏ ರಾಣಿ
1: ಬಿಡು ನನ್ನ ಕೈ ಬಿಡು ದೂರ ಸರಿ

0: హేర్ల
1: నా చేది మాట గుర్తైతేనా
0: యవ్వ ననే గుర్తైలే ననే కూర్దంత సబెక్తులని ఏడ్రవా
1: అమ్మ ఎన్నికి బందు వయ్యారి వయ్యారి అంత ఇద
0: యవ్వ నమగో అంటార
1: అమ్మ ఏనంటార
0: నిమంటార కుస్తువేది తయారి తయారి తయారి అంటార
1: అల్ల కై నొడిద్రె శవిగేలేదికిదవ
0: అయ్యో
1: అల్ల ఎన్ని తేరిద్దివా నేను
0: వేయితువా ముందు
1: ఓహో అమ్మ ఎన్నికి బందు రాధకా రాధకా అన్నతార
0: నమగో అంటార యవ్వ
1: ఏనంటార
0: తమ్మంతో బందారు శోదక్క శోదక్క ಮ್ಯಾಲೊಂದು ಮುಟ್ಟಿ ಗೋದಕ್ಕ ಗೋದಕ್ಕ ಅಂತಾರೆ
1: ಅಲ್ಲ ಭಾಳ ನಮನೆ ಐತಲ್ಲ
0: ಭಾಳ ನಮನೆ ಅವ್ರ ಮುಂದೆ ಹೇಳ್ತಾನೆ
1: ಅಮ್ಮ ಇದು ಅಲ್ಲದ ಎಲ್ಲಿಗೆ ಬಂದು ಗಿತ್ತಿ ಗಿತ್ತಿ ಗಿತ್ತಿ ಅಂತ ಇದ್ದಾರ
0: ಗಿತ್ತರೆ ನೀವು ಗಿತ್ತೇಗಳ ಪ್ರಕಾರದವ್ರೆ
1: ಯಾವ್ಯಾವ
0: ಮೊದಲು ಬಂದ ಮೊದಲು ಗಿತ್ತೆ ಹಳವಣಗಿತ್ತೆ ಬಸವಣಗಿತ್ತೆ ಪಾತ್ರಗಿತ್ತೆ ಇದ್ರ ಬಗ್ಗೆ ನೀವು ಯಾವ ಗಿತ್ತೇರ
1: ಅಲ್ಲ ಚೇಷ್ಟೆ ಮಾಡಕತ್ತೆ
0: ಚೇಷ್ಟೆ ಮಾಡೋದಿಲ್ಲ ಇದ್ರ ಬಗ್ಗೆ ಯಾವ ಗಿತ್ತೇರ ನೀವು
1: ಅಮ್ಮ ನಾನು ಹಂತ ಎಂತ ಗಿತ್ತಿ ಅಲ್ಲ ಹಾಲು ಮೊಸರು ಮಾರುವಂತ ಗೌಳಿ ಗಿತ್ತಿದ್ದೇನೆ
0: ಹಾಲು ಮೊಸರು ಮಾರುವಂತ ಗೌಳಿ ಗಿತ್ತಂದ್ರೆ ಏನೇನು ತಂದ್ರಿ
1: ಅಮ್ಮ ಹೀಗ
0: ಹೌದು
1: ಅಮ್ಮ ಹೇಳ್ತಾನೆ ಕೇಳ
0: ಹೇಳ
1: ದೂತ